హరివృందభంజన మనోజ వైరి వందితం అజాది దేవ సేవితం విశుద్ధ బోధ విగ్రహం సమస్త దూషణాప నమామి ఇందిరాపతిం సుఖాకరం తతాంగతిం భజే సశక్తి సా